విరచితం సాంబత్పరం నో భజే సాంబత్సన సరోజ్ఞం మమ రచి సాంభే పరబ్రహ్మణే తిరుచిత్తం వనం.